0: ఉళ్ళాల తూయినారు ఇత్తేద ఉంది ఉళ్ళాల ఎంచ ఉండు పక్క ఉళ్ళాలోడ దాద విశేష
1: దుమ్ముద ఉళ్ళాల ఆతు దాల పనయాను ఇత్తే వంతే మస్తు జన ఇంప్రూవ్మెంట్ ఆతారు బక్క ఎంకల శాలెగుతే మగువీర శాలె బందు పుదర్ ఇత్తునల ఎంకలేగు అర్ధొడ్ల ఎచ్చ ఎంకలేగు ముస్లిం జోకులు బర్పారు పన్న ఎంకల శిక్షణద ఉందల్ప భారి అడ్డెత్తండు కుడ్లడ్ల ఎంకలేకి భారీ పుదర్ ఇత్తండు పీడీ పైన ఆఫీసుడు ఇంకా శిక్షణ ఇలాకేడు మొత్తం ఎంకలే భారీ పుదర్ మగువీర శాలె పండ ముస్లిం ద మాష్ ఇత్తిర లార్న జోక్లిన్ లారు ఎంకల శాలెగే కంత పాడదేరు ఆత్ ఎక్స్పీరియన్స్ టీచర్ ఆత్ డెడ్ డే పాఠం అల్పిన టీచర్ నక్కు మొత్త ఇత్తేరు ఎంకల శాలెడు ఇత్తెల జోక్లే మొత్త భారీ అభిమాన శాలెడు తె దుబాయ్ అల్ప నెట్టే మొత్త పోదు మొత్త కెల్స మళ్ళీ తిరడల ఎప్పల బతుండ మొత్త పాతిరు వేరు ఎంకల్డ అవంజు ఖుషి ఆపణ ఎంకలే
0: ఇత్తే ఈరు కల్పైన జోకులు ఎప్పాండల వరైరేను నిర్మల్పేర బక ఇరేకిదాల తిక్కిదిన సందర్భం జాతి పట్టణలే బక ఈరు కల్పైన జోకులు వా ఊ మొత్త బేలెడు లేరు
1: మళ్ళా మట్టద బేలెడితే మస్తులేరు టీచర్ నకులాతేరు సీఎం అల్తుదేరు లాయర్ ఆతేరు డాక్టర్ నకులాతేరు బెంగళూరుడు లేరు బొక్క ఎడడ్డే జాబ్డు ఉద్యమి నకులాతేరు బిల్డింగ్ కాంట్రాక్టర్ నకులాతేరు మాత క్షేత్రోడ్ల ఉల్లేరు ఇంకలిగా ఖుషి ఆపుడు కేన్నగా పనిపేరు ఈరు వంజి ఉచ్చార కన్నడ దీరాణలు వంజి తప్పు ఉచ్చార పండేరడా ఈరు ఏత ఇంకలి నా ఉచ్చారం సరిమల్తుదారు వందల పనిపేరు అవుకే అన్నగ మాత ఖుషి ఆపడ్నాక ఉంతుదు మాక బయ్యేడు శాలేడు ఉంతుదు శాలిబుడి పక్క ఉంతుద ఉచ్చరును సరి మార్పును సరి ఇజ్జంది నకల్లా అంచ అప్పుడు పోడిది బేగ పని పేరు అంచ అవంజి ఖుషి ఆపడు ఇంకలే అంచ కన్నడ బందాయి పక్క ఉచ్చార వంజి పొరులు బోడతే నమ్మ కన్నడ అవమానం అల్తి లెక్కనేతావు అయ్యా కన్నడ పాఠం నేర్చగలపాదీని శాలి గుంజి మంజి తోట ఉందమల్తుంది ఇంకలు గ్రౌండ్ శాలెద అవు పన్నగా శాలెడు మళ్ళా గ్రౌండ్ ఉండు గొబ్బెరే హైట్ మరియలోడు మాత జాగిద నీరు పత్తి ఇంకన గ్రౌండ్కు సేరు ఉంది ఇత్తు జోకులకు గొబ్బెరే ఉంది ఇత్తు ఇంకలిగ జూన్ జులై తింగళ్ళే ఇంకలేకు ఈ స్పోర్ట్స్ పుర శాలె శాలెలేక పుర స్పోర్ట్స్ పుర ఆ ఉంది ఇత్తుండు అప్పుడు ఇంకలు ప్రాక్టీస్ మల్పనించ అప్పక పూరా సంఘ సంస్థ దగ్గరకి లెటర్ బరేదు రెడ్ రెడ్ లారీ మన్నుకేని నేను ఆ రెడ్ రెడ్ లారీ మన్ను కొరదు మా తీరలు కొడతారు శాశ్వత ఫ్రెండ్స్ హళి విద్యార్థి సంఘ మారుతి సంఘ మా తీరల డొనేషన్ కొరదు వంజి స్వల్ప సార చిల్లరడు శాలెద వంజి గ్రౌండ్ను సరి మళ్తీని అంచ జోకులు కొంచెం గొబ్బెర అనుకులాపి లెక్కనే మళ్తీని అవు నమ్మ మల్ప దేవేరి మల్ప ఉన్నామడ అంచ అవేను మొత్త తూదు ఇలాకేదకులు మొత్తం ఒక్క ఖుషి అది మొత్తం కొరిపేరకులు ప్రశస్తిలు యాందాలు అడిజిబాడదు కొరికినత్తు అక్కులే ఇంక కొరికింది మేనేజ్మెంట్ దొక్కలు పండదు యాన్ పాడుచమంతే ప్రశస్తి నమకేం దేపలు దత్తనెరబల్లి ఓవెన్లా అవు దేవర్ణ సేవే దేవర్ణ సేవే హార్ట్లీ మొలపడు నమ్మ బొక్కించిన పన్నగ ఇంకల సొసైటీకి ఇత్తే అయితే నాలను ఎవది గేన అల్ప అధ్యక్షరాదిత్ని ఆతే అల్ప ఇంకలకి ఎప్పత్తెరడనే అఖిల భారత సహకారి సహకారి సప్తాహద పరవాదు ఇంకల మీనుగారిక ఇలాఖకి ఉత్తమ ఆడళిత నిర్వహణ గాద్ర ఇంకల గురించి ప్రశస్తి తిక్కుడు అవేను తూదు ఇంకలేకి మారుతి దక్కుల మురని ఎక్కల నలభై వర్షద కార్యక్రమం ఇంకలే కొంచి స్టేజ్కి లేదు అభినందన మల్తీరకులు మారుతి ఫ్రెండ్ యువక మండల దక్కులు
0: ఇని ఇంకలు రేడియో సారంగ దక్కులు ఇరునైలడే బైద సంత ఎలూషియస్ కాలేజ్ దాంచి రేడియో సారంగ ఇరిన ఇల్లడ బతుదు ఉంచి ఈరిన ఇంకలు సందర్శన మలసొందుల్ల దాదాపన్ పర ఈ కార్యక్రమం ఈ బిన్నేర పాత్రకత్తె కార్యక్రమ ఇరు బిన్నేరాదు పాల్దెత్తుందు ఈరిన ఉడల్ద పాత్ర
1: ఇంకలు బత్తారు నిజవాదుల యాను నిలిందాల లేదు జీరాదే నాడొంది బత్తారు అవు ఇంక ఖుషి అప్పుడు జింజ ఓయికి మొన్నగా నమ్మ మల్తీ నుంచి కెలసను గుర్తిస్తా ఉన్నకుల్లా ఉల్లేరు పందంచ ఉంచి ఖుషి ఆపండు బక్క అయితే పిరావుడు ఏపల నమ్మ ప్రశస్త పిరావుడు ఏపల పోవరే బల్లి నమ్మ ప్రచారద పిరావుడు అక్కడ అది బత్త బన్నగా అక్కడికి నమ్మ సహకార కొరడు రేడియో సారంగద పరవాదీరు బైదరు ఇరేగియాన్ ఉడలు దించిన ధన్యవాదం కొరిపాను సొల్మేలు ఇరేగి
0: జనకెక్క ఈత పొరుతు బిన్నేర పాత్రకత్తె కార్యక్రమడు వారి పొరులుడు పాతెరియారు ಇರ್ನ ಜೀವನ ಆತ್ಮಕತೆ ಮಸ್ತ್ ಐಟ್ ಮಾತ ಮಸ್ತ್ ಇರ್ನ ಜೀವನದ ಬಗ್ಗೆ ಬರೆತಾರೆ ತೆರಿಪಾದಾರೆ ಇನಿ ಒಂಜಾತ್ ಪರಿಚಯನು ಇರ್ನ ಜೀವನದ ಬಗ್ಗೆ எங்களை எங்கெல்லாம் கேளுக்குறைக்கு தெரிப்பாதா, தெரிப்பவனும் சின்ன பிரயத்தனால மலத்துதா, இ பாத்திர கத்திட்டு பால் தத்து நெருகு மாதா கேளுக பாந்தவரனை பரவாது, எங்களை ரேடியோ சாரங்கதா நிர்தேசிக்கிறன பரவாது, உடல் திஞ்சி சொல்மேல்.
2: ಇತ್ನೇಟಾ ಬಿನ್ನೆರೆ ಪಾತ್ರೆ ಕತೆ ಕೇಂದರು. ಇನಿತ್ತ ಬಿನ್ನೆರು ಸಮಾಜ ಸೇವಕಿ ಸಾಹಿತಿ ಬೊಕ್ಕ ಶಿಕ್ಷಕಿ ಶ್ರೀಮತಿ ಜಾನಕಿ ಪುತ್ರನ್ ಬಿನ್ನೆರಿನ ಪಾತೆರ್ ಪಾಯಿನಾರ್ ಎಡ್ವರ್ಡ್ ಲೋಬೋ ತೊಕ್ಕೊಟ್ಟು, ಸಹಕಾರ ಫೈರೋಸ್ ಬಿಎಂ ಉಳ್ಳಾಲ. ಉಂದು ಇನಿತ್ತ ತುಳು ಪ್ರಸಾರ ಕೇನಂದುಪುಲೆ ರೇಡಿಯೋ ಸಾರನ್ 107.8 FM ಉಂದು ರಂಗ್ ರಂಗ್ದ ಬದುಕು.

0: బుధ ఉళ్ళాల తూయినారు ఇత్తెద వంజి ఉళ్ళాల ఎంచ ఉండు పక్క ఉళ్ళాలోడ దాద విశేష
1: దుమ్ముద ఉళ్ళాల ఆత్ దాల పనయాను ఇత్తే వంతే మస్తు జన ఇంప్రూవ్మెంట్ ఆతారు బక్క ఎంకల శాలెగితే మగువీర శాలె బందు పుదర్ ఇత్తునల ఎంకలేగ అర్ధొడ్ల ఎచ్చ ఎంకలేగ ముస్లిం జోకులు బర్పారు పన్న ఎంకల శిక్షణద ఉందల్ప భారీ ఎడ్డెత్తండు కుడ్లడ్ల ఎంకలేగ భారీ పుదర్ ఇత్తండు పీడీ పైన ఆఫీసుడు ఇంచ శిక్షణ ఇలాకేడు మత ఎంకలే భారీ పుదర్ మగువీర శాలె పండ ముస్లిం ద మాష్ ఇత్తిర లార్న జోక్లిన్ లారు ఎంకల శాలెగే కంత పాడదేరు ఆత్ ఎక్స్పీరియన్స్ టీచర్ ఆత్ డెడ్ పాఠం మల్పిన టీచర్ నక్కు మత ఇత్తేరు ఎంకల శాలెడు ఇత్తెల జోక్లి మత భారీ అభిమాన శాలెడు తె దుబాయ్ అల్ప నెట్టె మత పోదు మత కెల్స మల్తిరడల ఎప్పల బత్తుండ మత పాతిరు వేరు ఎంకల్డ అవంజి ఖుషి ఆపణ ఎంకలే
0: ఇత్తే ఈరు కల్పైన జోకులు ఎప్పాండల వరైరేను నెల్పేరా బక ఇరేకిదాల తిక్కిదిన సందర్భం జాతి పట్టణలే బక ఈరు కల్పైన జోకులు వా ఊ మత బేలెడు లేరు
1: మల్ల మట్టద బేలెడితే మస్తు లేరు టీచర్ నకులాతేరు సీఎం అల్తుదేరు లాయర్ ఆతేరు డాక్టర్ నకులాతేరు బెంగళూరుడు లేరు బొక్క ఎడడ్డే జాబ్డు ఉద్యమి నకులాతేరు బిల్డింగ్ కాంట్రాక్టర్ నకులాతేరు మాత క్షేత్రోడ్ల ఉల్లేరు ఇంకలిగా ఖుషి ఆపుడు కేన్నగా పని పేరు ఈరు వంజి ఉచ్చార కన్నడ దీరాడలు వంజి తప్పు ఉచ్చార పండేరడా ఈరు ఏత ఇంకలి నా ఉచ్చారం సరిమల్తుదారు వందల పని పేరు అవుకే అన్నగ మాత ఖుషి ఆపడ్నాక ఉంతుదు మాక బయ్యేడు శాలేడు ఉంతుదు శాలిబుడి పక్క ఉంతుదా ఉచ్చరణ సరి మార్పును సరి ఇజ్జంది నకల్లా అంచ అప్ప

ఓ కమల, ఉడైపోతారుదే ఎక్కడించి జోకులు చాపరిది పోతినకులు లాభ ఇది జరు. ఇంతదే భలేదే మూల్తులా, యాన్ రేడియో సారంగ్ పాడ్దే నికులుల కేనుందులరతే మాతెర్ల ఉందని ఏ పల కేనుడు ఇది పూర పాతెరుందులే. నికులు ఎన్ని వారు ఉంది ఏ రప్ప ఉంది పొసా అజ్జి పండుదు ఉందు శిర్వద మర్వీనజ్జి 107.7 ఉంది రంగు రంగుద బతుకు.